0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత పునరుద్దరణ వంటి రంగాల్లో భారత్ ఆస్ట్రేలియాల మధ్య అభివృద్ది చెందుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగ్గితో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల ప్లీనరీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: It'll open up a plethora of investment opportunities, but more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable and balanced agreement which will define the roadmap as the two economies power on.
0: Kendra Videshanga Mantri డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ, ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరు దేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
2: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key Quad priorities, including maritime security, critical technologies, economic resilience, and HADR. We have seen encouraging progress on many initiatives. As maritime democracies, pluralistic societies, and market economies, we share a responsibility towards a free and open Indo-Pacific. The region must remain a driver of global growth.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి మరింత బలోపేతం చేయడానికి

దీనికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పిఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పిఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడం ఈ పిఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్బంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులకు ఆలౌటైంది. 33 బంతుల్లోనే నాటౌట్గా 93 పరుగులు చేసిన రజత్ పటీదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని ఇది 2 దేశాల

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో లలిత సంగీతం వింటారు. ముందుగా పాట పాడుమా కృష్ణ అంటూ డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు స్వరపరచి ఆలపించిన గీతం విందాము.

శ్రోతలకు ముఖ్య గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి వారి మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే ఆదివారం అనగా మే 31వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి అన్ని కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

0: కార్యక్రమంలో ఇప్పుడు వేదవతి ప్రభాకర్ స్వరపరచి గానం చేసిన లలిత గీతం విందాము. రచన డాక్టర్ ఉమా ఇయ్యూని.
1: చిరునవ్వుల సవ్వడులు

మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వ్యవసాయ రంగానికి వెన్నుదన్ను కల్పించే లక్ష్యంతో నీటిపారుదలను ప్రతి పొలానికి అందించేందుకు సంకల్పించిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నీరు, హర్ ఖేత్ కో పాని, ప్రతి నీటి చుక్క నుండి మరింత ఫలసాయం, పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే నినాదాలను సాకారం చేసేందుకు ఈ పథకం ద్వారా గ్రామాల్లో మైక్రో ఇరిగేషన్ పద్ధతిన నీటి సరఫరాకు నిధులు సమకూర్చబడతాయి. బిందు సేద్యం, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సిస్టంలను ఉపయోగించడం, వాటర్ షెడ్ల నిర్మాణం, భూగర్భ జలాల వెలికితీత వంటి కార్యక్రమాలు ఈ పథకంలో భాగాలే. ఈ పథకం గురించిన మరిన్ని వివరాల కోసం pmksy.mowr.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.

ఈనాటి ఆధునిక ప్రపంచంలో ఇంట బయట మనం ఎన్నో విద్యుత్ సాధనాలు ఉపయోగిస్తున్నాం. టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, ఏసీ, వాషింగ్ మెషిన్, ల్యాప్టాప్, సెల్ఫోన్ వంటివి నిత్య అవసరాలుగా మారిపోయాయి. వీటన్నింటి వాడకం వల్ల నెలసరి విద్యుత్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఈ విద్యుత్ పరికరాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా మన ఖర్చును ఆదా చేసుకోవడంతో పాటు దేశంలో విద్యుత్ కొరతను కూడా నివారించవచ్చు. ఇందుకోసం మనం సులభమైన చిట్కాలు పాటిస్తే చాలా వరకు విద్యుత్తు ఆదా అవుతుంది. అవేంటో చూద్దాం. మామూలు బల్బులకు బదులుగా ఎల్ఈడి బల్బులు వాడవచ్చు. నాణ్యమైన స్టార్ రేటింగ్ ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులను కొనడం మంచిది. ఏసీని 24 నుండి 26 డిగ్రీలకు సెట్ చేయాలి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయాలి. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ సాధనాలకు బదులుగా శారీరక శ్రమ చేస్తే విద్యుత్ ఆదాతో పాటు వ్యాయామం కూడా అవుతుంది. సాధ్యమైతే ఇంటిపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం పీఎం సూర్యఘర్ వంటి ప్రభుత్వ పథకాలు సహాయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మన విద్యుత్ ఆదాతో పాటు దేశ విద్యుత్ భద్రతలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించవచ్చు. ఇంటింటా విద్యుత్ ఆదా దేశానికి భద్రత కాదా? లెట్ అస్ ఆల్ సేవ్ ఎలక్ట్రిసిటీ.

శ్రీ ఎన్టీ రామారావు గారి జీవిత విశేషాలు, వారు నటించిన చిత్రాల నుండి పాటలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో చివరిగా పివి సుబ్బులక్ష్మి మల్లిక్ పాడిన లలిత గీతం విందాం.

ఆకాశవాణి చెన్నై కేంద్రం మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: வணக்கம், நான் எழுத்தாளர் லதா சரவணன், தொழில் முனைவோர். முதல்ல 90 வருட ரேடியோ குழந்தைக்கு என்னுடைய நல்வாழ்த்துக்கள். என்னடா குழந்தைன்னு சொல்றேன்னு பாக்குறீங்களா? அவங்க தாங்க தினசரி புதுசா கத்துக்குவாங்க, தன்னோட குறும்பான செயல்களால நம்ம ரசிக்க வைப்பாங்க. எனக்கு நல்ல ஞாபகம் இருக்கு, ஒரு 1992 அந்த டைம்ல அதிகாலையில தூக்கத்துல இருந்து நம்மளை எழுப்புறது முதல்ல அந்த மெல்லிய இறைச்சலோட கலந்து காத்துல வர்ற அந்த சப்தம் தான். நான் ஸ்கூலுக்கு போற அந்த நேரத்துல காலையில தென்கட்சி சுவாமிநாதன் ஐயா அவர்களுடைய இன்று ஒரு தகவல் கேட்பேன். இது எனக்கு ரொம்ப பிடிக்கும், ரொம்ப ரசனையா அந்த குரல்ல அவருடைய அந்த கதைகளையும் தகவல்களையும் கேட்கறதே ரொம்ப அலாதியான ஒரு இன்பமா இருக்கும். அப்ப எனக்கு வாசிப்பு அனுபவம் எல்லாம் இல்ல அப்படின்னாலும் இந்த கேட்டல் அனுபவத்தை எனக்கு கொடுத்தது ரேடியோன்னு தான் சொல்லணும். ஞாயிற்றுக்கிழமையில அந்த சாயந்தர நேரத்துல வந்து ஒளிச்சித்திரத்துல ஒரு நாடகத்தையும் ஒரு திரைப்பட வசனத்தையும் கேட்கும் போதும் பாடல்களை கேட்கும் போதும் எவ்வளவு நெருக்கமான ஒரு உணர்வை வந்து அது கொடுத்தது. ரேடியோ நம்மளால கையில தூக்கிட்டு போக முடியலனாலும் இன்னைக்கு கார், மொபைல் அப்படின்னு நிறைய இடங்கள்ல நம்ம கூட பயணிச்சுக்கிட்டே தான் இருக்கு. காணாத குரல், மறக்க முடியாத காலம், அந்த மறக்க முடியாத நினைவில் நானும் சில தடவை பங்கேற்றிருக்கேன் அப்படிங்கிறது எனக்கு மிகப்பெரிய ஒரு மகிழ்ச்சி. மனிதர்களை இணைக்கும் அந்த ரேடியோவின் குரல் இன்னும் பல 100 ஆண்டுகள் வாழணும் அப்படின்னு நான் வந்து வாழ்த்துறேன். நன்றி, வணக்கம்.
1: நேர்கள் இதுவரை கேட்டு மகிழ்ந்தது 100.1 MHz FM கோல்டு வழங்கிய திரைகானம். மீண்டும் திரையிசை பாடல்கள் பிற்பகல் 2:45. இனி தொடர்வது தெலுங்கு, அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள்.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో 2 నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్టపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండి బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధుతో కలిసి భారత్ కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు,

సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహోలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గుర్గ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసింది. సిబిఐ ఇప్పటి వరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. కాగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో

విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి

కి తోడుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగల ఆంగిక వాచిక అభినయాలు ఎంతో అవసరం. ఈ లక్షణాలన్నీ పునికి పుచ్చుకున్న ఒక కళామ తల్లి ముద్దుబిడ్డ తెలుగు సినీ రంగాన్ని తన అద్భుత నటనా పటిమతో శాసించి తిరుగులేని నటుడిగా నీరాజనాలను అందుకోవడంలో ఆశ్చర్యమేముంది? పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం, ఇలా ఏ తరహా చిత్రాలలోనైనా శాంతం, కరుణ, రౌద్రం, హాస్యం, ఇలా ఏ రసప్రధానమైన పాత్రనైనా నభూతో నభవిష్యతిగా జీవం పోసిన పరిపూర్ణ నటుడు అతడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుని పాత్రల్లో ఎంతలా లీనమై ప్రాణం పోశారో, రావణాసుర, దుర్యోధనాది పాత్రలను అంతే అంకితభావంతో మెప్పించి తన నటనా వైదుష్యానికి పరిమితులు లేవని నిరూపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అతడు. స్ఫురద్రూపం, గంభీరగాత్రం, మనోహరమైన ముఖవచ్చస్సు పెట్టని ఆభరణాలుగా 4 దశాబ్దాల పాటు కళాసేవలో మునిగి తరించిన మహానటుడు అతడు. ఇలా ఎన్ని విశేషణాలు వాడినా, ఎంతగా కీర్తించినా అవన్నీ అతని యశో తేజస్సు ముందు దివిటీల్లాంటివే. కళాసేవతో పాటు ప్రజాసేవలోనూ తనకు సాటిలేరని నిరూపించుకుని కోట్లాది తెలుగు ప్రజల అన్నగా ఆరాధ్యుడైన ఆ యుగ పురుషుడు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు. రేపటి రోజు అంటే మే 28వ తేదీ వారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలతో పాటుగా తన నటనకు గీటురాళ్లుగా మెచ్చదగిన చిత్రాల నుండి కొన్ని గీతాలను విందాము. ముందుగా నర్తనశాల చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం.

ఎన్టీ రామారావు గారు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. వెంకటరామమ్మ, లక్ష్మయ్య వీరి తల్లిదండ్రులు. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివేటప్పుడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఉపాధ్యాయులుగా ఉండటం వల్లనేమో రామారావు గారికి తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం, గౌరవం ఏర్పడ్డాయి. కాలేజీలో చదివే రోజుల్లో నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నాటకాలు ప్రదర్శించేవారు. జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం వంటి నటులు ఈ సంస్థలో ఎన్టీఆర్కి సహనటులుగా ఉండేవారట. ఘంటసాల గలం నుండి జాలువారిన ఈ పాట జగదేక వీరుని కథ చిత్రం నుండి.

1942లో ఎన్టీఆర్కి బసవతారకం గారితో వివాహం జరిగింది. అటు తర్వాత గుంటూరు ఏసీ కాలేజ్లో బిఏ పరీక్ష పూర్తి చేసి సబ్ రిజిస్టర్గా కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు. 1948లో ప్రఖ్యాత నిర్మాత దర్శకులు బిఏ సుబ్బారావు గారు తన పల్లెటూరి పిల్ల చిత్రంలో నటించడం కోసం ఎన్టీ రామారావు గారిని ఆహ్వానించారు. నటన పట్ల ఎంతో ఉత్సాహంతో ఎన్టీఆర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాస్ చేరుకున్నారు.

కెవి రెడ్డి గారి పాతాల భైరవి చిత్రం రామారావు గారిని ఒక తిరుగులేని స్టార్గా నిలబెట్టడమే కాదు తెలుగు జానపద చిత్రాలలో అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఎన్నో జానపద చిత్రాల ఒరవడికి పెద్దబాల శిక్షలాగా వాటి ప్రమాణాలకు గీటు రాయిలాగా ఎన్నదగిన చిత్రం పాతాల భైరవి. ఒకరోజు ఎన్టీఆర్ టెన్నిస్ ఆటలో చూపిన ఆవేశం పట్టుదల గమనించిన కెవి రెడ్డి గారు పాతాల భైరవిలో తోటరాముడు పాత్ర కోసం ఆయన్ను ఎంపిక చేశారని చెబుతారు. పాతాల భైరవి తర్వాత మిస్సమ్మ, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు, జగదేక వీరుని కథ, సంసారం, జయసింహ వంటి వరుస విజయాలతో ఎన్టీఆర్ సినీ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. ఇప్పుడు పాతాల భైరవి చిత్రం కోసం విజయ్ వర్మ ఆలపించిన పాట విందాము.

మాయాబజార్ తెలుగువారి అత్యంత అభిమాన చిత్రం అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల మాయాబజార్ చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీతో రంగుల చిత్రంగా మలచుకుని తెలుగు చిత్రసీమ మురిసిపోయింది. ఈ మాయాబజార్ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్రలో ఒదిగిపోయిన ఎన్టీఆర్ బహుశా కృష్ణుడు ఇలానే ఉండేవాడేమో అనిపించేలా తెలుగువారిని మెప్పించి ఆరాధ్య దైవం అయ్యారు. అటుపైన శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణావతారం వంటి పలు చిత్రాల్లో కృష్ణ పాత్రను అద్భుతంగా పోషించారు. కృష్ణుని వేషధారణలో ఎన్టీ రామారావు గారు నడచి వస్తుంటే స్టూడియోలో అందరూ ఆ దేవుడే దిగివచ్చినట్టు నమస్కరించేవారట. మాయాబజార్ చిత్రం కోసం పి లీల బృందంతో కలిసి ఆలపించిన పాట ఇప్పుడు విందాం.

0: 1955లో ఎన్టీఆర్ నిర్మాతగా మారి నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నిర్మాణ సంస్థ ద్వారా మొదటిసారి తోడు దొంగలు చిత్రాన్ని నిర్మించారు. తర్వాత పిచ్చి పుల్లయ్య, జయసింహ చిత్రాలు అమోఘమైన విజయాలను సాధించి ఎన్టీఆర్లోని ఉత్తమ అభిరుచికి ఊతాన్ని అందించాయి. ఈ సంస్థ ద్వారా పాండురంగ మహత్యం, వరకట్నం, కోడలు దిద్దిన కాపురం, ఉమ్మడి కుటుంబం, చాణక్య చంద్రగుప్త వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు ఎన్టీఆర్. హైదరాబాదులో సొంత స్టూడియోను నిర్మించి సినీ రంగానికి ఎనలేని సేవలు అందించారు. 1961లో ఎన్టీఆర్ తొలిసారిగా సీతారామ కళ్యాణం చిత్రం ద్వారా దర్శకత్వ శాఖలో ప్రవేశించారు. ఆ చిత్రంలో రావణాసురుని పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ దర్శకుడిగా ఆ చిత్రాన్ని గొప్ప పౌరాణిక చిత్రరాజంగా తీర్చిదిద్దారు. తన నిర్మాణ సంస్థలో వరకట్నం, తల్లా పెళ్ళామ, తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, బ్రహ్మర్షి విశ్వామిత్ర, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వంటి అజరామరమైన చిత్రాలకు రూపకల్పన చేశారు. ఇప్పుడు పాండురంగ మహత్యం చిత్రం నుండి ఘంటసాల గళంలో శ్రీకృష్ణ దండకం విందాము.
1: హే కృష్ణ, శ్రీకామిని కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవాభావ హే వాసుదేవ సదానంద గోవింద సేవించు మా విందవై దెందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచోగోచరాగోచరత్వంబులూషింపలేమైతి మో దేవా నీ పాదసేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడుంజాలనార్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులత్వంబునన్ గైకొనన్ మాకు నేయత్రముల్లేఖయే నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్క

నటుడిగా రామారావు గారు మూసపోసిన పాత్రలకు పరిమితం కాకుండా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. రాజు పేద చిత్రంలో దుర్మార్గుడైన తండ్రిగా, మంగమ్మ శపథంలో మధాంధుడైన రాజుగా, కలిసి ఉంటే కలదు సుఖం చిత్రంలో దివ్యాంగుని పాత్రను తన స్టార్డమ్కు లెక్క చేయకుండా పోషించారు. భీష్మ, బడిపంతులు చిత్రాల్లో వయసును మించిన ముసలి పాత్రలకు జీవం పోశారు. భూ కైలాస్, సీతారామ కళ్యాణం వంటి చిత్రాల్లో రావణాసురుడిగా, శ్రీకృష్ణ పాండవీయం దానవీర సూరకర్ణలో దుర్యోధనుడిగా, విరాటపర్వం చిత్రంలో కీచకుడిగా ప్రతినాయక పాత్రలు కడు సమర్థంగా మెప్పించి పరిపూర్ణ నటుడిగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. క్లిష్టమైన, సమాస భూయిష్టమైన సంభాషణలను సైతం ఎంతో తేలికగా పలికించడం ఎన్టీఆర్ గారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ గీతం శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి.

ఆకాశవాణి చెన్నై కేంద్రం, సమయం 3:36 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత విశేషాలతో పాటు వారు నటించిన చిత్రాలలో మధురమైన మరపురాని గీతాలను వింటున్నాం.

శ్రోతలకు ముఖ్య గమనిక, మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి వారి మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే ఆదివారం అనగా మే 31వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి అన్ని కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

1970లలో ఎన్టీఆర్ గారి ప్రభ తగ్గుతోందని అందరూ భావించినప్పటికీ అడవి రాముడు, యమగోళ, వేటగాడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి వంటి చిత్రాలతో ఎన్నో ఘన విజయాలను సృష్టించి దానవీర సూరకర్ణ, విరాట పర్వం వంటి చిత్రాలలో త్రిపాత్రాభినయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 4 దశాబ్దాల సుదీర్ఘ చలనచిత్ర ప్రస్థానంలో 300కు పైగా చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ వేరెవ్వరూ అందుకోలేని కీర్తి శిఖరాలను అందుకున్నారు. 50కి పైగా శతదినోత్సవ చిత్రాలు, 10కి పైగా రజతోత్సవ చిత్రాలతో విజయకేతనాన్ని ఎగరేశారు. బాపుగారి దర్శకత్వంలో శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రం ఎన్టీఆర్ గారు నటించిన చివరి చిత్రం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యుగలగీతం అడవిరాముడు చిత్రం నుండి.

శిఖరాయమానమైన నందమూరి తారకరాముని దిగ్విజయ సినీ పథంలో అనితర సాధ్యమైన ఎన్నో ఘన విజయాలు, మైలురాళ్ళు, అనాయాచితంగా వరించిన సత్కారాలు, సన్మానాలు, అభిమానుల ఆత్మీయతలు, అనురాగాలు. 1968వ సంవత్సరంలో పద్మశ్రీ, 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పురస్కారాలు అందుకున్నారు. కోడలు దిద్దిన కాపురం చిత్రానికి నంది అవార్డు, బడిపంతులు చిత్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డు వరించాయి. రాజు పేద, లవకుశ చిత్రాలలో నటనకు రాష్ట్రపతి అవార్డులు లభించాయి. ఆయన మరణానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రతి ఏటా ప్రఖ్యాత సినీ కళాకారులకు అందజేస్తోంది. వీటన్నింటినీ మించి తెలుగు ప్రజానీకం హృదయాల్లో సంపాదించుకున్న సుస్థిర స్థానమే తనకు లభించిన అత్యుత్తమ గౌరవంగా సంభావించేవారు ఎన్టీఆర్. ఘంటసాల సంగీత సారథ్యంలో పి సుశీల, పి లీల బృందంతో కలిసి ఆలపించిన ఈ గీతం లవకుశ చిత్రం నుండి.

దేశంలోని యువ రచయితలను ప్రోత్సహించే సంకల్పంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ బుక్ ట్రస్ట్తో కలిసి చేపట్టిన పథకం ప్రధానమంత్రి యంగ్ ఆథర్స్ మెంటర్షిప్ స్కీమ్ పిఎం యువ 3.0. ఈ పథకం ద్వారా జాతీయ స్థాయి పోటీ ద్వారా 30 సంవత్సరాలలోపు యువ రచయితలను ఎంపిక చేయడం జరుగుతుంది. వారి సృజనాత్మకతను మెరుగుపరిచేందుకు 6 నెలల పాటు ప్రముఖ సాహితీవేత్తల మార్గదర్శకత్వం, ఇంకా 50,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. ఈ పథకం గురించిన పూర్తి వివరాలతో పాటు

ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఎల్లప్పుడూ చురుగ్గా పాల్గొనేవారు. ఒకసారి రాయలసీమలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు రాయలసీమ సంక్షేమ నిధి కోసం ఊరూరా నాటకాలు ప్రదర్శించి నిధులు సేకరించారు. 1982 సంవత్సరంలో క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించిన ఎన్టీఆర్ ప్రజాభిమానంతో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. జాతీయ స్థాయిలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పి తెలుగు భాషకు సమున్నత ప్రాధాన్యతను కల్పించేందుకు కృషి చేశారు. మచ్చలేని అరుదైన రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ అందరి ప్రశంసలు అందుకున్నారు. ఘంటసాల స్వరపరచి సుశీలతో కలిసి ఆలపించిన ఈ గీతం మహామంత్రి తిమ్మరుసు చిత్రం నుండి

1996 జనవరి 18వ తేదీన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలోనే అస్తమించగా తెలుగు సినీ చరిత్రలోనూ రాజకీయ రంగంలోనూ ఒక శకం ముగిసినట్లయింది. సాక్షాత్తు కంచి పీఠాధిపతి జగద్గురు పరమాచార్యులచే విశ్వవిఖ్యాత నటసార్వభౌ

ఉమ్ముడని కొనియాడబడిన అత్యంత అరుదైన గౌరవం ఎన్టీఆర్కే దక్కింది. రెండు రంగాల్లోనూ మహోన్నత స్థానాలను అలంకరించిన ఎన్టీఆర్ వంటి వారు నూటికో కోటికో ఒక్కరు పుడతారు. తెలుగు నేలకు ధన్యతను చేకూర్చిన ఒక చారిత్రక సువర్ణాధ్యాయం శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన స్మృతికి అంజలి ఘటిస్తూ చివరిగా ఈ గీతం విశ్వరూపం చిత్రం నుండి.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో అనన్య సామాన్యం కృష్ణరాయల ఔన్నత్యం గురించి శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం.